0: ఎందుకు అయితే పంచ సంవత్సరాలు తల్లి ఎన్వైరన్మెంట్ కోసం ఆవిడకి బొల్లా పవన్ గురు వాణి పిత మాతా తర్త మహత్ అప్పని మాతా పర్ కొంచెం గందగీ ఫలే తో సబ్సే బురా ఇన్సాన్ హమ్సే కోయి నహీ శర్మదా కమ్ తా కూడా ఫలానా ఇజ్జత్ మాన్ దా కమ్ కూడా సంభాలనా ఔర్ లోగ్ కూడా ఫలాన్ సే శర్మ నీ కర్తే సఫాయి కర్మ సే శర్మ కర్తే
1: యే హై పంజాబ్ పులిస్ కే రిటైర్డ్ డీఐజీ ఇందర్జీత్ సింగ్ సిద్ధూ జిన్హే చండీగఢ్ కే లోగ్ రోజ్ సడకో కి ఖుద్ సఫాయి కర్తే దేఖతే హై 6 జూన్ 1938 కో పంజాబ్ కే సంగ్రూర్ జిలే కే ఏక్ ఫౌజీ పరివార్ మే జన్మే ఇందర్జీత్ సింగ్ సిద్ధూ కో విరాసత్ మే మిలే థే దేశ్ ప్రేమ్ ఔర్ అనుశాసన్. ఏక్ మేధావీ ఛాత్ర రహే ఇందర్జీత్ సింగ్ సిద్ధూ 1961 మే పంజాబ్ పులిస్ మే షామిల్ హో గయే. అప్ని కర్తవ్య నిష్ఠా ఏవం నిస్వార్థ సేవా సే ఇన్హోనే రాష్ట్రపతి పులిస్ మెడల్ భీ ప్రాప్త కియా. యే జహాన్ భీ జాతే సఫాయి కి జిమ్మేదారీ సహజతా సే అప్నే కంధో పర్ లే లేతే.
2: కోయి షాదియో మే జానా తో కభీ వో డిస్పోజబుల్ కప్స్ మే లోగ్ బస్ పీపీ కే ఐసే హీ ఫెంక్ దే టు ద యూజువల్లీ ఇన్కో బోల్తే థే కి ఇస్కో ఉఠా కే డస్ట్బిన్ మే ఫెంక్ దో. భాయ్ యహాన్ పర్ క్యూ రఖా హై? దట్ ఇస్ హిస్ నేచర్. షురూ సే ఐసే హీ హై.
1: 1996 में सेवा निवृत्ति के बाद इंदरजीत सिंह सिद्धू चंडीगढ़ आ गए. इंदरजीत सिंह सिद्धू ने देखा कि एक समय में देश का सबसे सुनियोजित माना जाने वाला शहर स्वच्छता में भारत के सर्वोच्च 10 शहरों में भी नहीं गिना जा रहा है. उनके लिए ये बेहद खेदपूर्ण था क्योंकि उन्होंने चंडीगढ़ में घर नहीं बनाया था, उन्होंने चंडीगढ़ को घर बनाया था. इंदरजीत सिंह सिद्धू ने बेझिझक रास्तों की गंदगी को अकेले ही नियमित रूप से साफ करना शुरू कर दिया.
0: धीरे धीरे यह बात बढ़ती गई. कूड़ा उठाने के लिए ज्यादा टाइम लगा लिया, शहर के लिए कम. अल्टीमेटली हुआ कि मैंने शहर को बिल्कुल बंद कर दी, सिर्फ कूड़ा उठाना याद रह गया.
1: एक रिटायर्ड डीआईजी को सड़कों पर खुद सफाई करते देखना लोगों को अटपटा लगा. किसी ने उपहास किया तो कोई चौंक गया.
2: मेरे दोस्त हैं अभी आते हैं मिलने के लिए, तो वो कहते हैं कि अगर हम तुम्हारे नेबरहुड में ना हो तो हम तो इधर ही फेंक दें. अब हमें लगता है कि आपके फादर उठा रहे हैं तो हम इधर फेंकते नहीं.
1: इन्हें कूड़ा उठाते देख हाथों में दस्ताने पहनने की सलाह देने तो कई आए, मगर हाथ बटाने के लिए कोई नहीं आया. पर ये बिना किसी दिखावे या हिचकिचाहट के सफाई को अपना कर्तव्य समझ कर करते रहे हैं.
0: मैं ये सड़कें और ये पार्क ये पब्लिक प्लेसेस साफ करने की कोशिश करता हूँ ताकि बाकी लोग भी देख लें कि भाई ये खाली हाथ से काम कर रहा है, हम भी लग जाए इनके साथ और पब्लिक प्लेसेस को साफ कर दें.
2: लेकिन जब पद्मश्री मिला है तो वही लोग जो मुझे बोलते थे कि ये क्या कर रहा है या व्हाट इज योर डैड डूइंग, उनका एटीट्यूड में चेंज मैंने देखा है. मैं आई एम रियली प्राउड ऑफ हिम.
1: सरदार इंदरजीत सिंह सिद्धू, पद्मश्री 2026, कोटि कोटि नमस्कार.
3: आकाशवाणी समाचार सेवा प्रभाग की प्रस्तुति विश्लेषण.
4: नमस्कार, आकाशवाणी समाचार के कार्यक्रम विश्लेषण के नए अंक में आपका स्वागत है. मैं हूं प्रियंका अरोड़ा. श्रोताओं, भारत आज दुनिया की सबसे तेजी से बढ़ती प्रमुख अर्थव्यवस्थाओं में शामिल है. पिछले कुछ वर्षों में देश ने अपनी आर्थिक क्षमता को मजबूत किया है और विकास के नए अवसर तैयार किए हैं. भारत की इस आर्थिक यात्रा में निर्यात की भूमिका लगातार बढ़ रही है. कभी बड़े पैमाने पर आयात करने वाले देश के रूप में देखे जाने वाला भारत आज वैश्विक बाजार में अपने उत्पादों और सेवाओं की पहुंच लगातार बढ़ा रहा है. इस बदलाव में भारत के सूक्ष्म, लघु और मध्यम उद्यमों MSME की भूमिका बेहद महत्वपूर्ण